0: గణపతి గణేష భగవానికి, మాపతి మహాదేవకి, ఆదిశక్తి నవదుర్గా మాతకి, పౌనసుడ హనుమానికి, సత్య సనాతన ధర్మకి, గణపతి ప్రతిభ, గణపతి ప్రతిభ, గణపతి ప్రతిభ.
1: ప్రతిదినం కోశం జయ మంగళం. సప్తా సపరిపే. థ్యాంక్ యూ సో సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ బీయింగ్ హియర్. వి ఇన్వైట్ యు టు బీ హియర్ టుమారో ఈవినింగ్ అండ్ దెన్ ఆన్ ఫ్రైడే ఈవినింగ్ అవర్ కన్క్లూడింగ్ ఈవినింగ్ యు ఇన్వైటెడ్ ఇన్విటేషన్ ఇస్ ఎక్స్టెండెడ్ టు ఆల్ ఆఫ్ యు. ఐ వాంట్ టు ఎస్పెషల్లీ థ్యాంక్ ఆఫ్ కోర్స్ ది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ బీయింగ్ హియర్ విత్ us దిస్ ఈవినింగ్. It's indeed our good fortune and privilege for him to be able to spend a few moments with us. I think Raydan is also here. Indira? Raydan? Yes, Raydan is also here. So I want to thank Raydan, of course, especially for being here and for joining with us. God's blessings to you. Thank you so much. Meals have been prepared. Please exercise some caution when leaving. We have double parked you.

0: శాంతి ఓం. బలో శ్రీ సత్య సనాతన ధర్మకి జై జై సీతారాం. ధన్యవాద్ ధన్యవాద్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ గుడ్ ఆడియన్స్.
1: You have been listening to the program Puja Vidhi with Pandit Bishnu Masir.